0: பிஎஸ்எஃப் பிஇ தொத்தை
1: ஐயோ
0: ஆச்சுன்னா தேர்தல் அப்படி போய் தொத்தாகி நான் அந்த அப்படியே அப்படி போய் சிவா Scegliamo di se pone ex vivo e docente. E docente no, e ombre. Come nostra e come sarei che volo poi che volo a tomare se non mi si può ne scemo di pace vuole che le cose in casa che come non si vuole scemo che te ne che te come non mago do scena da che mi si può ne scemo e non si può muovere la copriera.